ఈ సర్వసిద్ధి అప్నారా మా తంగిదేవిని ఆమె ప్రణామ కరిగేసి జమ్ని ఉపాసనాటి సాధకో జల్దీ వాక్ సిద్ధి ప్రాప్త కరేషి.